విష్ణుః శ్రీమదా భగవతో మహాపురుషస్య విష్ణుః రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంతశ్చ.

శ్రీమదా భగవతో మహాపురుషస్య విష్ణుః రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంతశ్చ.